0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మల్లెల తేజస్వి వయలిన్ వాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ డి శేషాచారి. కార్యక్రమంలో ముందుగా వినండి చలమేళ నాటకురంజి రాగంలో వర్ణం ఆదితాళం.
2: లిసన్ టు ఎ కర్ణాటక వయలిన్ రైటల్ బై శ్రీ మల్లెల తేజస్వి. అకంపనీయింగ్ ఆర్టిస్ట్ ఆన్ మృదంగం ఇస్ శ్రీ డి శేషాచారి. శ్రీ తేజస్వి స్టార్ట్స్ హిస్ వయలిన్ రిసైటల్ విత్ చలమేళ, a varnam in rag natakuranji set to aditala.

ఇప్పుడు హంసధ్వని రాగంలో ముత్తామి దీక్షితర్ కృతి వాతాపి గణపతిం భజేహం ఆదితాళం. నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ వాతాపి గణపతిం భజేహం ఇన్ రాగ్ హంసధ్వని సెట్ టు ఆదితాళ్.

0: పరిధానమిచ్చితే బిలహరి రాగంలో పట్నం సుబ్రహ్మణ్య రచన ఖండచాపు తాళం.
1: Now listen to a composition of Patnam Subramanya Iyer, Paridhanam Ichite, in Rag Bilahari, set to Khandachaputal.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మల్లెల తేజస్వి వయలిన్ వాద్య కచేరి వింటున్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ డి శేషాచారి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి రామ నీ సమానమెవరు, కర్హర ప్రాగంలో త్యాగరాజస్వామి కృతి రూపకతాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ Anytime Indian Music. You are listening to a Carnatic violin recital by Shri Mallela Tejaswi. Accompanying him on mridangam is Shri D. Seshachari. Continuing the concert, now listen to a composition of Saint Tyagaraja, Rama Nee Samanam Evaru, in Rag Karaharapriya, set to Rupak Tal.

0: కార్యక్రమంలో చివరిగా సింధుభైరవి రాగంలో తిల్లానా ఆదితాళం.
1: శ్రీతేశ్వి కంక్లూడ్స్ హిస్ వయలిన్ రిసైటల్ విత్ అ తిల్లానా ఇన్ రాగ్ సింధుభైరవి సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మల్లెల తేజస్వి వయోలిన్ వాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ డి శేషాచారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర అర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటక వయోలిన్ సైటిల్ బై శ్రీ మల్లెల తేజస్వి. He was accompanied by Shri D. Seshachari on Mridangam. This program was contributed by Akashvani Hyderabad for Ragam 24/7 DTH, Anytime Indian Music.

0: Indian music. In today's Carnatic classical music program, you'd be listening to flute recital by Sri M.S. Sishank, supported on violin by Sri Ampoli Murali Krishna, on Mridangam by Sri K. Sadgurucharan, and on Ghatam by Sri S. Karthik.
1: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti Inati Karnataka Sangeeta Karyakramamlo M.S. Sishank Gari Venuvadya Kacheri Vintaru Vadya Sahakaram Sri Ampoli Murali Krishna Violin శ్రీ కె సద్గురు చరణ మృదంగం శ్రీ ఎస్ కార్తీక్ కటం.
0: ఫస్ట్ లిసన్ టు ఏ పాపనాశం శివన్ కృతి మా రమణ ఇంద్రా హిందోళ సెట్ రూపకతాళ్.
1: కార్యక్రమంలో ముందుగా మా రమణ హిందోళ రాగం రూపకతాళం పాపనాశం శివన్ కీర్తన.

0: You have heard to a Muthuswami Dikshitar Krithi, Meenakshi Me Mudam Dehi, Indrag Purvi Kalyani, set to Adithar.
1: In Tavarku, Meenakshi Me Mudam Dehi, Muthuswami Dikshitulu Kirtana Vinaru, Purvi Kalyani Ragam, Adithalam.
0: You are listening to Ragam 24/7, anytime Indian music. In today's Carnatic Classical Music Program, you are listening to Flute Recital by Sri M.S. Sashank.
1: మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కార్యక్రమంలో ఎంఎస్ శశాంక్ గారి వేణువాద్య కచేరి వింటున్నారు.
0: కంక్లూడింగ్ ది రిసైటల్ శ్రీ ఎంఎస్ శశాంక్ నౌ ప్రెజెంట్స్ ఎ ముత్తుస్వామి దీక్షితార్ కృతి అన్నపూర్ణే విశాలాక్షి ఇన్రాగ్ సామ సెట్టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో చివరిగా అన్నపూర్ణే విశాలాక్షి సామరాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితులు కీర్తన.

0: You have just heard to a Muthuswami Dikshitar Kriti, Annapurne Visalakshi, in Rag Sama, set to Adidal.
1: Intavarku, Annapurne Visalakshi, Muthuswami Dikshitulu Kirtana Vinnaru, Samaragam, Adithalam.
0: In today's Carnatic Classical Music Program, you have heard to Flute Recital by Sri M.S. Sasank, supported on violin by Sri Ampoli Murali Krishna, on Mridangam by Sri K. Sadgurucharan, and on Ghatam by Sri S. Karthik.
1: Mirintavarku, ఎంఎస్ శశాంక్ గారి వేణువాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం శ్రీ అంపోలు మురళీకృష్ణ వయలిన్, శ్రీ కె సద్గురు చరణ్ మృదంగం, శ్రీ ఎస్ కార్తీక్ ఘటం.
0: నౌ లిసన్ టు అన్నమాచార్య కీర్తన.
1: ఇప్పుడు అన్నమాచార్య కీర్తన.

0: This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7 Anytime Indian Music.
1: నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కెవి నారాయణ స్వామి గాత్రం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎంఎస్ అనంతరామన్, మృదంగంపై శ్రీ త్రిచూర్ సి నరేంద్రన్.
4: లిసన్ టు అ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ కెవి నారాయణ స్వామి. హీఈస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ఎంఎస్ అనంతరామన్ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ త్రిచూర్ సి నరేంద్రన్.
3: కార్యక్రమంలో ముందుగా వినండి ఎవ్వరి బోధన విని అభోగి రాగవర్ణం ఆదితాళం పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ రచన.
4: Shri K.V. Narayana Swami begins his vocal recital with a varnam of Patnam Subramanya Iyer, Yavvari Bodhana Vini, in Rag Abhogi, set to Aditaal.
5: Yavvari Bodhana Vini, Yavvari Bodhana Vini.

0: ఇప్పుడు వినండి హంసధ్వని రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి వాతాపి గణపతిం భజేహం ఆదితాళం.
1: You will now listen to a composition of Muthuswami Dikshitar, Vatapi Ganapatim Bhajeham, in Rag Hamsadhvani, set to Aditaal.

0: ఇప్పుడు వినండి జనని నిన్ను వినా, రీతిగౌళ రాగం, మిశ్రచాపు తాళం, సుబ్బరాయ శాస్త్రి రచన.
1: నౌ లిసన్ టు అ కంపోజిషన్ ఇన్ రాగ్ రీతిగౌళ, జనని నిన్ను వినా, కంపోజ్డ్ బై సుబ్బరాయ శాస్త్రి, సెట్ టు మిశ్రచాపు తాళం.